0: ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చిక్కి చక్క చోగిలిగిలి మల్ సులు సులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చిక్కి చక్క చో.
1: Shhh!